మాంసమైన మాయ నేసు సాయబునా ఉంది మక్బై అరం కన్ మాయ ఫయాన నియో ఫీలేగ్ వరామా నిజ కబర్ దిని నాన లాజి మాస్ గాన్ మాంస కుమావా మగై గాన్ నిజ కే పర్ కిదం మక్యాన్ గోర నికితాంది మచమ్ నిన్న నియా మా సైద్ మాయ